0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే గారే
1: సూరకి దరది ఇన్నాయ
2: చతుర నార అమ చోడగనది ఎక్క చతుర
3: నార అమ పకడక మన కే ద్వార చతుర నార.